0: என்ன பார்த்துக்கு ராவி ராவிஷ் பையன் அதெல்லாம்
1: Signore,
0: ama ben bagliasetto, quando fatto che la figlia è una vera meraviglia, capisci bella è nata là.